0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस
2: 819 किलोहर्ट्ज पर, ये है रेडियो मॉरिशस।
1: रेडियो मॉरिशस,
2: रेडियो मॉरिशस।
3: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలందరికీ మా నమస్కారాలు. ఎలా ఉన్నారు? ఈరోజు సౌందర్య లహరి కార్యక్రమంలో మీ చెలిగిరిశాలిని మీ తోడుగా ఉంటుంది. మీ మధ్యాహ్న సమయాన మనోరంజకంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే మన కార్యక్రమాన్ని వింటూ ఉండండి.

శ్రోతలు, ఈరోజు మన హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన ఏకాదశి ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఈ ఏకాదశి భక్తి నియమం ఆత్మశుద్ధికి ప్రతీకగా భావించవచ్చు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించే రోజు ఇది. చాలామంది ఈ రోజున ఉపవాసం పాటిస్తూ విష్ణు సహస్రనామం భజనలు ప్రార్థనలు చేస్తారు. ఉపవాసం వెనక ఉన్న భావం కేవలం ఆహారం మానేయడం కాదు,

0: మన ఆలోచనలు మాటలు మనసును కూడా పవిత్రంగా ఉంచుకోవడం. మన జీవితపు పరుగులో ఒక రోజు అయినా మన అంతరంగాన్ని ప్రశాంతంగా మార్చుకుని భగవంతుని స్మరించడానికి ఏకాదశి ఒక అందమైన అవకాశం అని చెప్పవచ్చు.
1: ఎంత

శ్రోతలు, ఈరోజు మన పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన నిర్జల ఏకాదశి ఉంది. నిర్జల అంటే నీరు కూడా తీసుకోకుండా పాటించే ఒక ఉపవాసం. ఈ ఏకాదశిని అన్ని ఏకాదశులలో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఆరోగ్య పరిస్థితులు అనుకూలిస్తే భక్తులు ఈరోజు ఉపవాసం పాటిస్తూ శ్రీ మహావిష్ణువును భక్తితో ప్రార్థిస్తారన్నమాట. ఈ వ్రతం ద్వారా మనస్సుకు ప్రశాంతత, ఆత్మశుద్ధి, నియమ నిష్ఠాలు పెరుగుతాయని నమ్మకం అన్నమాట. అయితే ఆరోగ్యం ముఖ్యమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శారీరక స్థితిని బట్టి ఉపవాసాన్ని పాటించాలన్నమాట. భక్తి అనేది మన హృదయంలో ఉండాలి, కానీ శరీరానికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు.

0: ఎంచుకోండి.
1: సంగీతం మానవ హృదయానికి స్పృహను కలిగించే ఒక అద్భుతమైన శక్తి. మనస్సులోని భావాలను తాకే ఈ సంగీతంలో ఇంపైన రాగాలు మన మూడ్పై ఎంతో ప్రభావం చూపుతుంది. నిజానికి ప్రతి రాగం

ఒక ప్రత్యేకమైన భావోద్వేగంతో అనుసంధానమై ఉంటాయి. ఉదాహరణకు హంసధ్వని రాగం ఆనందం ఉత్సాహాన్ని కలిగిస్తే, భైరవి రాగం భక్తి గంభీరత వంటి భావాలను మేల్కోలు పుట్టింది. అందుకే మనం కొన్ని పాటలు విన్నప్పుడు తెలియకుండానే మనసు ప్రశాంతంగా మారడం, కొన్ని రాగాలు ఉత్సాహాన్ని నింపడం జరుగుతుంది. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, అది మన భావాలను పలికించే, మనస్సును హత్తుకునే ఒక భావ ప్రపంచం.

అవునండి శ్రోతలు, ఈరోజు ఏకాదశి రోజు. అయితే చాలామంది అన్నం ధాన్యాలు తినకుండా సాత్వికంగా తేలికైన ఆహారం తీసుకుంటారన్నమాట. అయితే ఆంధ్ర స్టైల్లో ఏకాదశికి సరిపోయే ఒక సింపుల్ రెసిపీ మీకోసం. అది సగ్గుబియ్యం పాయసం అన్నమాట. కావలసిన పదార్థాలు రాయండి. సగ్గుబియ్యం 1 కప్పు, పాలు లేదా కొబ్బరి పాలు 3 కప్పులు, బెల్లం లేదా షుగర్ పంచదార 3/4 కప్పు, ఏలకుల పొడి కొద్దిగా, ఇంకా కిస్మిస్ కొద్దిగా, క్యాషూనట్స్ కొద్దిగా, నెయ్యి 1 స్పూన్ అన్నమాట. తయారు చేసే విధానం శ్రద్ధగా వినండి. ముందుగా సగ్గుబియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టి ఉడికించాలన్నమాట. తర్వాత పాలు వేసి మరిగించాలి. బెల్లం లేదా పంచదార కలిపి బాగా కలపాలన్నమాట. చివరిగా ఏలకుల పొడి వేసి నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి దింపాలి. ఈ ఉపవాసానికి తేలికగా శక్తినిచ్చే ప్రసాదంలా ఉంటుంది ఈ సగ్గుబియ్యం పాయసం. అయితే తప్పకుండా ట్రై చేయండి.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: నమస్కారం శ్రోతలారా. మన జీవితంలో కాలం ఎంత విలువైనది. కాలంతో పాటు ఎన్నో విషయాలు మారిపోతాయి. ఇళ్ళు మారతాయి, ఊరు మారతాయి, అలవాట్లు మారతాయి. కానీ కొన్ని బంధాలు మాత్రం మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. బాల్య స్నేహాలు, అమ్మమ్మ తాతయ్యల అనుబంధం, ఇరుగు పొరుగులతో ఉన్న ఆత్మీయత, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ఆప్యాయత, ఇవన్నీ మన జీవితానికి నిజమైన సంపద. అలాంటి అమూల్యమైన బంధాలను స్మరించుకుంటూ మొదలు పెడదాం స్వరాల వేదిక కార్యక్రమాన్ని. నేను మీ ఆర్జే వర్ష. ఈరోజు మన ప్రయాణం ఆ పాత రోజుల బంధాలు.

ఒకప్పుడు ఇల్లు అంటే కేవలం నాన్న, అమ్మ, పిల్లలు మాత్రమే కాదు. తాతయ్య, అమ్మమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, ఇలా ఎన్నో మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఉదయం ఇంట్లో జరిగే సందడి, వంటింటి రెడ్డి, పిల్లల అల్లరి, అన్నీ కలిపి ఒక పండగ వాతావరణంలా ఉండేది. ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేదే కాదు. ఎందుకంటే కుటుంబమంతా వెన్నంటి ఉండేది. అదే ఆ రోజుల బలం.

ఇరుగు పొరుగులంటే కుటుంబమే. ఈరోజు అపార్ట్మెంట్లో పక్కింటి వారి పేర్లు కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకప్పుడు పక్కింటి వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లాగే ఉండేవారు. చక్కెర అయిపోయినా వాళ్ళింటికి వెళ్ళేవారు. పండుగ వచ్చినా కలిసి జరుపుకునేవాళ్ళు. ఇంట్లో శుభకార్యం జరిగినా కష్టకాలం వచ్చినా అందరూ కలిసి ఉండేవారు. మాది మీది అనే తేడా కంటే మనది అనే భావన ఎక్కువగా ఉండేది.

స్కూల్ రోజుల స్నేహాలు ఎంతో ప్రత్యేకము. ఒక పెన్సిల్ను ఇద్దరు పంచుకోవడం, టిఫిన్ బాక్స్ను అందరూ కలిసి తినడం, స్కూల్ ముగిసిన తర్వాత కూడా కలిసి ఆడుకోవడం.

ఒకప్పుడు పండుగలు అంటే కేవలం సెలవు రోజులు కాదు. అది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి గడిపే సమయం. ఇంటంతా సందడి, వంటల సువాసనలు, కొత్త బట్టల ఆనందం, పిల్లల ఆటలు, పెద్దల ముచ్చట్లు. పండుగలు నిజానికి బంధాలను మరింత బలపరిచే సంవత్సరాలు. అందుకే ఆ రోజుల పండుగలు ఇప్పటికీ జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

మిత్రులారా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభరాత్రి.